అసులభ మధుమయన అమృతకుసుమదళం ఈ అనుదిన మదిలు సహృదయ మణిశలభం అసులభ మధుమయన అమృతకుసుమదళం ఈ అనుదిన మదిలు సహృదయ మణిశలభం.